పోలీసులు పొలిటీషియన్లు అందరూ వచ్చిండారు పార్టీకే. అన్ని కోట్ల సరుకు కాపాడేసరికి పుష్ప ఒక్కతూరిగా హీరో అయిపోయినాడు. మంగళం సీనియర్ స్వయంగా తీసుకెళ్లే ఎంపీ గారికి పరిచయం చేసి ఉన్నాడు.